ఏకాత పత్ర సామ్రాజ్య ప్రద శైకాంత పూజిత యజమాన ప్రభ తైజ గణేజ జగదీశ్వరి ఏకవీరాది స

లాకిని లలనారూప లసద్దాడిమ పాటల లలంతిక లసత్ఫాల లలాట నయనార్చిత లక్షణోజ్వల దివ్యాంగి లక్ష కోట్యండ నాయ

స్వకారాక్ష సమరస సకలాగమ సంస్కృతాయ సర్వవేదాంత తాత్పర్య భూమి సదస